గంగాలు మధు మాధువు గావై లలిత బులాబులు గావహి అప్పని అప్పని పాత ఐట పుత్రు పైరవకి గావే గాయను పాత్ర తృతీయా మాలకో సఖ్యాలాపే సంగరాగని పంచో థాపే గోండ కరి అర దేవ గంధారి గంధారి సిహుతి ఉచారి తనాశ్రీయ పంచో గాయి మాల రాగ కౌ సక సంగ లాయి మారు మస్త అంగ మేవారా ప్రబల చండ కో సకే ఉవారా ఖౌ ఖట్యౌ పౌరానంద గాయ అష్ట మాల కౌ సక సంగ లాయ पुण्य आयो हिंडोल पंच नार संग अठ सोत उठे तान कलोल गायन तार मिला वही तेलंगी देव करी आई बसंती संदूर सुहाई सरसि हिरी लय पार जा संग लाई पांचो आर जा सुरमानंद पास कर आई चंद्र बिम मंगलन सुहाई सरस बाण आहे बनोदा गावे सरस बसंत कमोदा इष्ट पुत्र मैं कहे सुवारी पुन्य आई दीप की बारी कछली पट मंजरी टोडी कही आलाप कामो दिया गुजरी संग दीप के थाप कालंका कुंतल राम कमल कुसुम चंप के नामा गौरा कानरा कल्याणा इष्ट पुत्र दीप के जाना संभल श्री राग वै गावे पांचो संग बरंगन लावे बैरारी करनाटी तरी गवरी गावे आसा वरी तै पाछे सिंधविया लापी श्री राग स्यो पांचो थापी सालू सारग सागरा और गोंड गंभीरा इष्ट पुत्र श्री राग के गोंड कुंभ हमीरा खष्ट अमेघ राग वै गावे पांचो संग बरंगन लावे सोरठ गोड मलारी तुनी पुन गावे आसा पुन गावे आसा गुण गुणी ऊचा सुर सोह पुन किनी मेघ राग स्यो पांचो चीनी बैरा थर गज थर केदारा जबली थर नट अहु जल धारा

గురుదేవస్పతి జయప్రసాదవతి అమరకాయత సాకరకో రకమనమాయ జయప్రసాద సుగంధంతం లాభతమర పరం గత పావన జయప్రసాద ప్రసాద సుగమందర తాయ సదా మని అందర జయప్రసాద గ్రహసాంగ సుఖవసనాసిమర తిసరసనా జయప్రసాద రాంగ రాజభోగ నాన సదాత్యాయోగ జయప్రసాద పాఠపటం పరిణామ తిసత్యాకరుభామన్ జయప్రసాద సుసేజ సోయి జయ మని ఆడ పారతాంక జాస్ గావి జయ जय प्रसाद तू सबको माने मुक्ता को जस रसन बखाने जय प्रसाद रवराता धर्म मन सुधा त्याय केवल पार ब्रह्म प्रभु जी जो दर के मन पावे नान पसती कर जावे जय प्रसाद रो कंचन दे लिवला जस राम सुने जय प्रसाद रवला रात मन तो पावे राज गाय हत जय प्रसाद सगल चित्र टाके मन सुने पर टाकर प्रभु ताकाय जय प्रसाद गौना पहुंचे मन सात सात समरो प्रभु उचे जय प्रसाद पाए दुर्लभ दे नानी तंगे भगत करे जय प्रसाद पुकन बैरी जय मन तमृत क्यों हाल की जय जय प्रसाद स्वस्थ सुवारी मंत रुको गुना बेसारी जय प्रसाद बाग मिलक तना राग प्रभु अपने मना जिन तेरी मनवंत बनाई उठत बैठ सत्य सत्य आई

గురు భగవాన్ సర్వ వైకుంఠముకు తుమోగపాయ కృమికర్కే గుణగాయనకరాయ పోగబడ్డాయ ఇయర్కే నామకి కథా మనపాయ భూపూజన కాపర సంగీత రసన జపటి అర నీత